హలో 9821062122 BPL. అరే 9820026235 మ్యాచ్ టచ్. ఛే, యార్ జిస్ లడ్కీ కో పటానే కా వోయ్ ఫోన్ పర్ నీ ఆతీ యార్.